జ్ఞాన శక్తి సమారుద్ధ తత్వమాలా విభూషిత భుక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురువే నమః. మంత్ర సత్యం పూజా సత్యం సత్య దేవో నిరంజనం గురువాక్యం సదా సత్యం సత్యమేవ పరాపరం.